ఎవరెం బుణానతి హమకాశవరం కురిన్ తిమమ్మెన్ తిమమ్మెంగె అహులు వెరింగె తెరేగా ఉలుణురు అల్లాహుగె అజాబ బిరువెతి వెగెంబీ ముయ్.

కుది ఫాఫత ఫియవా బొడు ఫాఫతకాయ్ ఫాహషు కంతకున్ దుర్విగన్న మీహున్న హమకశ్వరు కలేగి ఫానుగె వెరి రస్కలాంగి ఫాఫ ఫుస్సెవున్ తనవస్ రస్కలాంగి తియబా మీహుం బిముం హెద్దివి హిందుగయ్యాయ్ తియబా మీహుంగె మైంగె బండుతగా లదరింగె గొతుగా తియబా మీహుం తిబి హిందుగావెస్ ఎకలాంగె తియబా మీహుంగె కంత దినవుడుగతుం బొడే ఫహె తియబా మీహుంగె అమిల్ల నఫ్స్తక తారీఫ్ కో ఫఖరు వెరి నువాష్ తక్వా వెరివి మీహుంగె కంత ఎకలాంగె దినవుడుగతుం బొడే.

అది కలేగిఫాను ఎవరెన్నం అంగవాష్ హమకషవరం ఫెంవనీ ఎవరింగె మెదుగా ఎబహీ ఎవరిన్నాయ్ ఎ జమలా దెమెదు బస్సవాఫై కొమ్మె భయకమ్మె ఎబయగ్గె బుయిన్ ఎబయగ్గె దుహం హాలరు పురవ్వాఫావే.

0: అస్సలాం అలైకుం. మీ దివేరాజ్యగా అడ మహద్ దిరాసాతులు ఇస్లామియాక్వేగం అరేబస్ కేవాదిన్ మక్సద్గా తయారు కొఫన్ వా ప్రోగ్రామే ప్రోగ్రామ్ గెనెస్తని మహద్ దిరాసాతులు ఇస్లామియాగా దరివరం అద్దర్సు తాసిఉ వసలాసూన బాదల్ మియా సతేగ తిరిస్ నోవన ఫిలావలు.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.
2: వాలైకుమస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు.
1: ఇస్లాం కమ్గె అసాసకి దీనుగ అఖీద అఖీద వర్గదవె బదహి వెజ్జ మీహకు దీనట్టక ఏనాగ జానా మాలు కుర్బాన్ కొల్లం తయారహున్నాన్ దీనట్టక కురవే కొమ్మె కమకి కితమ్మె బోడు ఉందగూ కమె కమ్గా వ్యస్ ఏకం బోడు ఉందగూ కమె కమ్గా ఏనాయక ఎహ్సాస్ నువాన్ ఎయి ఏనాగ హితుగా దీనట్టక దైఫావా లోయబ్బా కొయునుగె బొడుకము దీనట్టక కుర్బాముగా అకీదాగె వెరియకి కొం ఫెంవరెగ్గె మీహెత్తో బదాక నుజహే బొడు మీహెత్తో నూత కుడకుజ్జెత్తో బదాక నుజహే బదంజహే హావస్ ఎచ్చకి ఏనాగ అకీదాగె వరుగదేఫావని కిహా మింవరక అది కిహా దరజేకత్తో నికం బలమాహిగ సైదునా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ కరమల్లాహు వజహవు మికలేఖాన అలీఖానకి తుప్పుడు బేఫ్రై ఖీత్ రసూలాగె రసూల్ ఖమ్గె ఖురీద్ వస్వర్గ ఖురేష్ వంహాగ మీహుం రసూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అవహార కొల్లమ నియగ్గెన్ ఇకలేఖానుగె గణువర్ వషాలి ఇకలేఖాన రంగ అవహాలప్ప గడియ ఇన్సార్ కొక్క తిబ్బా ఇకలేఖాన్ హిజ్రే నికుమడాఫి ఎహిందు ఇకలేఖానుగా ఎందాంకొలుగా అవహార్ఫుల్ లెప్పెవి సయిద్నా అలీఖాన్ ఇకలేఖాన్ మీ వేడాగిన కుర్బానియకి ముడి ఇస్లామీ ఉమ్మై ఇకలేఖాన్ దరనివరాన్ జిహే మతివరి కుర్బానియే అది ఇకలేఖానకి లా మసీల్ ఫిదాయి
3: అల్ ఫిదాయి సగీర్
0: دعا الرسول صلى الله عليه وسلم الناس إلى الإسلام سرا ولم يأمره في بداية الإسلام بالدعوة جهرا
4: ثم لما جهر الرسول صلى الله عليه وسلم بالدعوة بعد أن أمره الله تعالى آذاه الكفار هو وأصحابه
1: إكاليك فانشاء إكاليك فانوك أصحابنا كافر وندقو كري
0: عندئذ أمر الله بالهجرة إلى المدينة المنورة ليعيش هو وأصحابه في أمان وسلام
1: هندو إكليك فانك ما يا الله مدينة المنورة هجرة كريم أمر كريم أي أمان كما سلامك سلامك ديرو رمتك
4: وفكر النبي عليه الصلاة والسلام في أن ينام أحد في فراشه حتى يعتقد الكفار انه نائم لم يهاجر
1: رسولاگ اندان کولگا کومس میہکو ندافا بیوما رسولا خیاف کروی ای اکلیک فان ہجرا نوکروا کما اوھا فلپافا اونیکن کافرن ہی کرو مٹکا
0: ولكن من ينام في فراش النبي صلى الله عليه وسلم ويعرض نفسه للقتل
1: اميهاغ نفس قتل كرم وشعراني كاكبة
3: هذا فتى صغير شجاع وهو علي بن ابي طالب تقدم لينام في فراش النبي صلى الله عليه وسلم
0: فكان علي اول فدائي في الاسلام لانه تقدم راضيا
1: انكم اسلام دينغا ఎమ్మె ఫుర్తమ ఫిదాయియకి అలీగి ఫాన్ ఎహెని ఎకలేఖ ఫాను ఎకమ కొరిమత్ లెవ్వి అమిల్ ఫ్ర రుహివడాగిన్
4: వదాలిక లియఫ్ది రసూల బినఫ్సి
1: ఎయి ఎకలేఖ ఫానుగి హష్కొలుం రసూలాయట్టక ఫిదావి వడాయతమట్టక
0: వఖద్ నజ్జాహుల్లాహు కమా నజ్జా రసూలహు వసాహిబహు అబా బక్రిన్ మిన్ కైదిల్ కాఫిరిన్
1: మా అల్లాహు ఇకలేఖ ఫాను సలామె కొరవి ఎయి ఇకలాంగె రసూలాయ ರಸೂಲಾಗೆ ಎಕ್ವರಿಯ ಅಬೂಕುರುಫಾನ್ ಕಾಫಿರುಂಗೆ ಮಕರ ಹೈರತುಂ ಸಲಾಮಿಕುರೆ ಫದೆಂಗ್.

0: గడి తింగడి హామీ మీ అసురులు మనతో.
1: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

మిన్హు యాకులూన్. అది మరువెఫావా బిమకీ ఎవరెన్నట్టక అలున్ దిరుమక ఫొణువ్వాణే కముగె హెక్కెకె తిమన్రస్కలాంగె ఎ బింగండు దిరువ్వీమె. అది తిమన్రస్కలాంగె ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమె ఫహె ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగావా తనాయి త్యబామీహుంగే ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్ది ఎంబురిదే.

0: لهم بلى وهو الخلاق العليم
1: ఎవరేం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే నూనెకే ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.